0: ఓకే జీ, నెక్స్ట్ కలర్ ఆఫ్ ది షూ గురు సూక్ దిరస్ రదికం సేనది. అస్సలాము అలైకుం.
1: వాలేకుమ్ సలాం వ వరహ్మతుల్లాహి వబరకాతు.
0: జనాబ్ సూ ఖబరే ఖవై దకం సేనా. అల్లా దిమల్ అబ్దుల్ హదీ తాత హమ్ సడిమషి ఆయు ప్రోగ్రామ్ షే. మాషాల్లా ది తుసి దువా గానే ది దర తువ చికమ గానా బవరి దల్ గోడి జీ జీ నజిక్ బాల్ పవాస్ కే ఇంతజార్ కో ప్లికో మదర్ త సైదా
1: ఓ జమా మల్కే రే షేర్ దస్ వై
0: జీ జీ. ఓకే సి, ఫర్మాయిష్ కడే చర్గల్ మేము రక్తి బావరే సి బ్యారసు తోసర ఖబరే కో.